0: ప్రార్థనావే దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ
1: FM 95.1 ඔස්සේ ගාලු දිස්ත්‍රික්කයට සහ අන්තර්ජාලයෙන් sudilaradio.lk අරහා මුළු ලොවටම